ఈ అగస్టు నెల యొక్క చిట్టి చివరైన వారం రోజుల వరకు చేరుతున్నాం. ఆల్రెడీ అగస్టు యొక్క 23 తారీఖున నమ్ముతారా, కొద్ది క్షణాల కొద్ది వారాల క్రితమే ఇదే కొత్త అగస్టు నెలను మొదలుపెట్టి ఇంకా వారం రోజుల్లో పూర్తి అవుతుంది కూడా. దట్స్ అబౌట్ టైమ్, దట్స్ ఆల్ అబౌట్ కాలచక్రమం. అందులోనే మనమందరం తిరుగుతూనే ఉంటాము.

That could be the message of the day. ప్రియమైన శ్రోతలారా, హృదయం మెనిమిది ఆరైంది. కొన్నిసార్లు జీవితంలో క్షమించండి లేదా ఒకసారి సారీ అని చెప్పడం చాలా ముఖ్యం.

ఎందుకంటే కొన్నిసార్లు మన మాటల వల్ల మన ప్రవర్తన వల్ల లేదా మనం చేసిన కొన్ని పోర్పాట్ల వల్ల ఇతరుల మనస్సును మనం బాధపడవచ్చు. That's the time. Just use this I am very sorry అన్న పదాలు. Everything should be very okay.

சோதரர, தட்ஸ் ஆர் ஆர் ஆர் அண்ட் மூவி. இதே மூவியில் குமுரம் பீமுடோ அன்ன பாட. ఈ పాటలోని మాటలు మనలో ధైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని, పోరాట స్ఫూర్తిని కలిగిస్తాయి కదా. టాకింగ్ అబౌట్ ట్రిపుల్ ఆర్ అన్న మూవీ, ముఖ్యంగా ఎంఎం కీరవాణి గారి యొక్క సంగీతం, సుద్ధాల అశోక్ తేజ గారి యొక్క సాహిత్యం, వాటిని కలిసి ఈ పాటను ఎంతో హృదయాన్ని హత్తుకునేలా చేశాయి. If we listen to this, ఇది కేవలం ఒక సినిమా పాట మాత్రమే కాదు, మన మూలాలను, మన ఆత్మ గౌరవాన్ని గుర్తు చేసే ఒక భావోద్వేగ గీతం అని చెప్పవచ్చు. సో ఎంజాయ్ దిస్ వన్ ఈ ఉదయపు సమయాన, అండ్ కీప్ కాలింగ్. మీ టెక్స్ట్ మెసేజెస్, మీ సందేశాలు, మీ డెడికేషన్ కోసం, యాజ్ యూజువల్, 5789-3663.

అందరికీ శుభోదయాలు, వెరీ గుడ్ మార్నింగ్, శుభ ఆదివారం. అండ్ దట్స్ ఆల్సో ద మెసేజ్, మన చిరునవ్వుతోనే మనకే కాదు, లెట్స్ స్టార్ట్ ద డే, మన చుట్టూ ఉన్న వారికి కూడా అదే ఆనందాన్ని పంచుదామా. ఒక చిన్న చిరునవ్వు బాధలో ఉన్న వారికి ధైర్యాన్ని ఇవ్వవచ్చు, దిగులో ఉన్న వారికి మనస్సును తేలికగా చేయవచ్చు. కాబట్టి కీప్ స్మైలింగ్ అండ్ కీప్ షేరింగ్ ద స్మైల్. ఈరోజు మనం అందరం నవ్వుతూనే ఆనందాన్ని పంచుతూ ఉంటే చిన్న చిన్న విషయాలు కూడా సంతోషాన్ని వెడుకుతూ గడుపుతాం. మన ముఖంపై చిరునవ్వు, మన మాటల్లో ఆ మాధుర్యం, మన హృదయంలో ఆ ఆనందం ఉండేలా చూసుకుందామా?

Au ne-am dit priemena șotelor a ladies and gentlemen. And especially to all the kids out there, how was your first week of this mudu avadhi? సెలవుల తరువాత మళ్ళీ పాఠశాలకు వచ్చి మీ స్నేహితులను మీ ఉపాధ్యాయులను కలుసుకుని ఎలా అనిపించింది మీకు? Let's dedicate this one to all the students and teachers out there, hoping that you had a great week for this third term. And keep calling on 5789-3663 మీద.

So kids, ividya sanvatsaramloni chitti chivarina term kabatti maravakandi ipati varaku nerchukunna miru vishayalanu okasari gurtu chesukuni. And that should be a good migilina rojula yokka utsahangane miru kuna sagali. And definitely devudi yokka anugraham unte ishwarudu yokka krupa kataakshalu unte tappanisariga మీరు చక్కగానే మంచిగానే సక్రమంగానే మీ చదువుల్లో చేస్తారని నా మనవి. సో మీ మెసేజెస్ యాజ్ యూజువల్ ఆన్ 5789-3663. కీప్ సెండింగ్ యువర్ మెసేజెస్. మీ మెసేజెస్ కోసం ఓకే ఒక నంబరు. అండ్ లెట్స్ సీ వాట్స్ ద ఫస్ట్ మెసేజ్ టుడే.

ఓర్ది మనైనాటి ఉదయపు వేళ యొక్క కార్యక్రమానికి యొక్క తొలి భాగం తొలి అర్ధ గంటలు మనం దాచేసి ఉదయం 8:31 లేడీస్ అండ్ జెంటిల్మెన్ All those joining us ee samayana just gurtinchukondi it's happening live ee adivarapu rojuna ee augustu yoka 23 tarikuna kallonu nee dhyanam thank you for joining us and ivarivaru chun chialedinka 94.95.698.2 megahertz ive mana correct frequencies Keep sending me text messages on 5789-36634 your dedications.

0: So, ప్రియమైన శ్రోతలారా, జస్ట్ విషింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ ఆనంద భరితమైన యొక్క ఉత్సాహవంతమైన ఆదివారం. ఈ ఆదివారం మొత్తం రోజంతా మీరు నవ్వుతూనే ఉల్లాసంగానే మీరు సానుకూలమైన ఆలోచనలతోనే గడపండి. జస్ట్ బీ మెరీ అండ్ బీ హ్యాపీ.
1: ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు.
0: It's all the words coming down from the heart, ladies and gentlemen. It's a special message. Meeru kutumba sabhyulatone snehitulatone aanandapoorvakangaane samayam gadapandi panchukondi. Time is so limited. Meelo utsaahanni chuttu unna variki kuda panchutune undandi. Ee roju just make it oka andamaina gyapakanga unna roju. Have an enjoyable one, energetic one, and a wonderful Sunday.

0: ఉదయం ఎనిమిది ముప్పై ఎనిమిదైంది నిమిషాలు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, హోప్ యు మీరు చక్కగానే ఎంజాయ్ చేస్తున్నారు మన ఈనాటి చక్కనైన తెలుగు తొలి రాగాలు అన్ని గంటసేపు కార్యక్రమం. మీకోసం ఎన్నుకున్న అన్ని పాటలు మీరు మెచ్చుకున్నారు, ఆస్వాదిస్తున్నారు.
1: This is DSP presenting KING.

So ilaunte, ladies and gentlemen, ide andamai na Sunday ide rozunu manalo kota ashalu kota utsaham kota alochanalatone prarambinchi ninnati gurinchi alochistu baadha padakunda mana repati gurinchi andolana chendakunda ee rozunu aanandapoorvakangaane manam aashwaadiddam. సూర్యకిరణాలు మన కూడా వెలుగును పంచుతుంది.

That's it, ladies and gentlemen. ఈ ఆదివారం మీకు ఎన్నో మధురమైన క్షణాలను ఆనందాన్ని ఉత్సాహాన్ని అందించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీ ముఖంపై చిరునవ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. మీ హృదయంలో అదే ఆశ, అదే అడుగుల్లో మీరు ఉత్సాహంగానే మీ జీవితంలో ఆనందం నిండాలి. సో మీకందరికీ ప్రేమ ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ వచ్చే ఆదివారం మరిన్ని మంచి మాటలతోనే, పాటలతోనే, మరింత ఆనందంతోనే మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు నవ్వుతూనే ఉండండి, ఆనందపూర్వకంగానే ఉండండి, ఆరోగ్యంగానే మరియు ఉత్సాహంగానే ఉండండి. హ్యావ్ ఎ సూపర్బ్ అండ్ ఎంజాయబుల్ ఎనర్జెటిక్ సండే. టేక్ కేర్, బాయ్, నమస్కారం.